ఎవరెన్ తెబా మిహుంగి తెరేగా హంగురామన్ నుకుందమ ఫసాద వెరికన్ నూం కమి తెబా మిహున్న ఎవరెన్ ఇతురెన్ నుకులైహి అది తెబా మిహున్న ఫితున వెరికన్ ఎదిగెన్ తెబా మిహుంగి తెరేగా మసక్కె కుళౌమ అవస్వగతీహి ఎవరెన్ దక్కా వాహక అహా మిహుం వెస్ తెబా మిహుంగి తెరేగావే అల్లాహీ అనియావెరిన్ ముళద్దెన వడుగెం వా రస్కలాంగే.

ఇర్ఫాన్ విదాల్ వాష హే దిగుతుం ఎగ్గుతన్ నూని అహరమిన్నా మెదు తెబామీహు ఇంతజారు కురంహే అది తిమమ్మిన్ తెబామీహు నా మెదు ఇంతజారు కొక్కు తిబెని ఎకలాంగ హజ్రతుం నువత తిమమ్మింగ అమ్మతిం అల్లాహు తెబామీహు అజాబ్ ఫొను వాఫాని కమషే ఫహే తెబామీహు ఇంతజారు కొక్కు తిబేష హమ కశ్వరుం తిమమ్మిన్ నీ విస్ తెబామీహు నాయకు ఇంతజారు కురాబయకీముయే.

0: ఏషియా మీడియా సమిట్గా బ్యావేరి వాకౌంతోకే మందూబున్ రాజ్ జర్నం ఫషాఫి ఏషియా పెసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఏఐబీడింగ్ కొమ్మె అహరకు బావ్వా ఏషియా మీడియా సమిట్కే మీహారుగా బద్దల్వున్ రాజ్యగా బేవుమ వణి తయారు వాం ఫషాఫ ఏషియా మీడియా సమిట్కే మీహారుగా బద్దల్వున్ బేవుమ హమ జిఫావణి మిమహుగే ఎగారాంగ్ సాదే విలా నోటికా రిసార్ట్గా మిహారుగా సమిట్కే షియారకి మోడ్యూస్ 2.0 ఫ్రమ్ ట్రెడిషన్ టు టెక్ ఏఐడిబి అగుడికే మిఫారుగా సమిట్ ఇంతజాం కురణి పబ్లిక్ సర్వీస్ మీడియా పిఎస్ఎం ఏషియా పెసిఫిక్ కౌంతర్గా బ్రాడ్కాస్ట్ కురుమా బ్రాడ్కాస్ట్ కురుముగా కంకం బెలహెట్టుముగా మసక్కత్గా ఎమ్మె ఇస్ ఫెంవర్గా హర్కాతిరి వడానవా ద్విసత్తెవరి గిన మందోబు మీ బద్దలుగా బేరి వడానవాణి ఏషియా మీడియా సమిట్ ద్వి రాజ్యగా బేవుంగే మే ఫహుగే ఇంతజామ్త పిఎస్ఎం మిహార్దణి కురమున్ మిమోగే ఎగారవణదు కురియద్దాని ప్రీ సమిట్ వర్క్షాప్ తకే ప్రీ సమిట్గా ఫస్ట్ వర్క్షాపే కురియద్దాయర్ మీ బద్దవంతోగా మౌలుతోగే తెరేగా స్టోరీ టెలింగ్ న్యూస్ ప్రొడక్షన్గా ఏఐ టూల్తో బేణుం కురుమా కురియరా బద్దవుం అన్న ఏఐగే టెక్నాలజీగా ముహిముఖమా ఏఐ భరోసా వమ్మున్ అన్న మీ జమానుగా డిజిటల్ మీడియాగా ఇతుబారు హిఫాట్టాని గొతా మూసుమి బదల్తక అహుల రూమ్గా మీడియాగా దౌరు హిమిణి ఏషియా మీడియా సమిట్ రస్మి కొఫషాణి మిమహుగె బారవణ దువహు మి సమిట్గే ప్లినరీ సెషన్తో మిమహుగె తేరవణ దువహా హమే కురియ దాయరు సమిట్ నిమ్మాలాని మిమహుగె సాధవణ దుహు కుడుగిరిగా కురియగెంద మొరక ఇందుముగె ఖాస్ హరకాతు రాజ్యకి వ్యఫారియా ఇన్వెస్ట్మెంట్గా మే హబక అడ్డు సిటీ హెదుమట్టక సర్కారు అన్నని గినమ సెక్కెత్తకే కురము ఎగుతుం మిమహుగ తేర అది సాధవణదు అడ్డు సిటీగా ఖాస బిజినెస్ ఫోరం బేవుమ పణి హమజీఫ అడ్డు బిజినెస్ డైలాగ్ కూది అది మెద్ఫంతీగ వ్యఫారీగా కురిముకు బట్టం కురుముగా ఎఫరాత్తుగా బ్యావిర్వం ఇతురు కురుం మిషియారుగా దశుం అడ్డు సిటీగా బావా బిజినెస్ ఫోరంకి అడ్డు సిటీగా హురి ఇన్వెస్ట్మెంట్ ఫుర్సత్తక లిబేనే ఇనాయత్తుగా ఇతురుం వ్యఫార్తక ఎహి తెరువుమ సర్కారుంగెం గుళే సియాసత్తక గుళేగుతుం మషురా కురుమ బావా ఫోరమే మి ఫోరమా గుళేగుతుం వాహక్ ఫుల్దక్కోమున్ ఇక్తిస్వాది తరకియా దతుర్ఫతురా వ్యఫారియా బెహె వజీర్ మొహమ్మద్ సాయిద్ విదాళ్వి మి ఫోరమకి ఎక్కి సినాత్గ హిస్సాదారు బద్దల్కో వ్యఫార్తక హురి ఫుర్సత్తక లిబేణ లుయితక బెహె మాలుమాత్ ది వ్యఫార్తోగె ఖయాలా మషురా హోదుమ బావా ఫోరమె కమ అడ్డు గబావా బిజినెస్ ఫోరంకి రైతుంగ మజిలిస్ మియహరం హుళూమ బేవి జల్సా రైసుల్ జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ మైజ్ ఇవి విరియాసి బయానుగా ఈవులాన్ కొరవి రాజ్యగా ఏకి సరహద్దుతోగా కూది అది మెద్ఫంతికి విఫార్తక ఖాస ఇన్వెస్ట్మెంట్ జోన్ తా ఖాయం కురుముగా సియాసత్గా దశం కురియగెంద ముహిము మసక్కతి మీ మసక్కత్గా సబబుం అడ్డోతుడికి రాజ్యగా ఐటీ హబ కవ్వగెందానికమ రైసుల్ జుమ్హూరియా వణి విదాళ్వెఫ బ్యాంక్ ఆఫ్ మోడీస్ బిఎంఎల్కి రాజ్యగ ఫతురకుంగా దాయిరాగా ఇతుబార్ హిఫే బ్యావిరికమ మోడీస్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ మటీగ చైర్మన్ హుసైన్ అఫీఫ్ విదాళ్విజె మటీగ చైర్మన్ వణి ఫతురకుంగా సినాత బిఎంఎల్ దెముంగన్న బై మాఫ్కురవా బిఎంఎల్ దెముంగన్న ఎబ్బార్లు ఫాహా కురవాఫ మోడీస్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ మటీగ చైర్మన్ హుసేన్ అఫీఫ్ విదాళ్వి రాజ్యగ ఫతురకుంగా సినాయ్ కురియర్ ముందాయిరు రిసార్ట్ తరకీ కురుమషా ఉఫెతున్ తగ్ ఇతురు కురుమషా ఆపరేషనల్ రెసిలియన్స్ మక్ఫై కురుమ మాలి ఎహి తిరిక ముహిముఖమ ఎగుతుం ఫతురకుంగా దాయిరాయకు బిఎంఎల్ జమాను సొరబావమున్న గ్యాగుల్మకి మి సినాయ్ కురియరుమ ముహిము దౌరెన్ అదాకురా కమికం అఫీఫ్ విదాళ్వి బ్యాంక్ దౌరా గుళేగుతుం అఫీఫ్ విదాళ్వి రాజ్యకు ఫతురకం దెమెహెట్టిన విగొతిగా కురియ గెందిముగా బిఎంఎల్ అబుద్ సెహి తిరికం ఫోర్ కొద్దుము దాకమ మటీగి చైర్మన్ మిఫదాం విదాళ్ఫామివణి బిఎంఎల్గే ఫండింగ్ బేస్ ఫుళా కురుమ బైనల్ అక్వామీ ఇన్వెస్టరునా మశ్వరా కురుమున్న దండిబడిగ మిహారుగడి నువగడి దిహ మినిట్ పన్సాస్ ఫస్సి కొంత అడో సుమతి గెందవని దివ్యరాజే గాడు ಇಂಗಿರೇಸ್ ವಿಲಾತ್ಗೆ ತಿನ್ ಸರಹದ್ದಿ ಗಾಬೇವಿ ಮುಹಿಮು ಇಂತಿಖಾಬ್ ತಕೆಗಾ ವಿರ್ಕಂಕುರಾಲೇಬ ಪಾರ್ಟಿಯ ಕುರಿಮತ್ವಿ ಬೊಡು ನಾಕಾಮಯಾಬಿಯಾಯಕು ಬುಡ್ವಜೀರ್ ಕಿರ್ ಸ್ಟಾಮಾ ಇಸ್ವಾರ್ ಕಮಾಮೆದು ಸುವಾಲು ಫಿದಿಜೆ ಮಿಮಹುಗ ಹೆಬ್ಬಣದೋಹುಗಾ ಬೇವಿ ಇಂತಿಖಾಬ್ಗಾ ಇಂಗ್ಲೆಂಡ್ ಸ್ಕಾಟ್ಲೆಂಡ್ ಅದಿ ವೇಲ್ಸ್ಗಾ ಮಿ ಇಂತಿಖಾಬ್ ಬಾವಫೆ ಏಯಿ ಇಂಗ್ಲೆಂಡ್ಗೆ ಲೋಕಲ್ ಕೌನ್ಸಿಲ್ ತಗೆ ಇಂತಿಖಾಬ್ ಗೈತುರುಂ ಸ್ಕಾಟ್ಲೆಂಡ್ ಆ ವೇಲ್ಸ್ಗೆ ಕೌಮಿ ಫೆಂವರು ಕಾನೂನದ ಮಜಲಿಸ್ ತಗೆ ಇಂತಿಖಾಬ್ ಮಿಗೆ ತೆರೆಯಂಗ್ ಇಂಗ್ಲೆಂಡ್ಗೆ ಲೋಕಲ್ ಕೌನ್ಸಿಲ್ ತಗೆ ಇಂತಿಖಾಬ್ಗ ಲೇಬ ಪಾರ್ಟಿಯ ವಣಿ ಬೊಡು ನಾಕಾಮಿಯಾಬಿಯಕಾ ಕುರಿಮತ್ ಲಾಂಜೈಫ ಮಿ ಸ್ಟಾಮಾಗೆ ದೇಹರ್ವಿ ಸರ್ಕಾರವಿಸ್ ಕುರಿಮತಿ ಬೊಡು ನಾಕಾಮಯಾಬಿ ಮಿ ನತೀಜಾಕಿ ದೇಹಾಸ್ ನವಾವಿ ಸೊನಾಹರ್ ಬಾಬಾ ಆಮ್ ಇಂತಿಖಾಬ್ಗೆ ಕುರಿಂಗ್ ಸ್ಟಾಮಾಯ ಕುರಿಮತಿ ಎಮ್ಮೆ ಬೊಡು ಇಮ್ತಿಹಾನ್ಗೆ ಗೊತ್ತುಗ ಮಶ್ರಹ್ ದಿರಾಸಾ ಕುರವ ಫರಾತಕು ಸಿಫ ಕುರವ ಮಿ ನತೀಜಾತಕ ಅಗುಳಿಗೆ ವಾಹಕ್ ಫುಲ್ದಕುಮ್ ಸ್ಟಾಮಾ ವಣಿ ಇಂಗಿರೆ ಸಿವಿಲಾತ ಇಸ್ಲಾಹಿ ಬದಲ್ತಕ್ಕೆ ಗೆನ್ನೆ ಉಮ ವಿವಡ್ಯಾಂ ಫವಾ ವೌದಾ ಎಗ್ಗೊತ ಮಕಾಮ್ಗ ದೆಮಿ ಹುಣವ್ಯಾಗ ಮಸಿಕ್ಕೆ ಕುರವಾಣಿಕಮ್ಗ ಆವಿದಾಳ್ವಿಫ ಇರಾನ್ಗೆ ಇಸ್ಲಾಮಿಕ್ ರಿವಲ್ಯೂಷನರಿ ಗಾರ್ಡ್ ಕೋಪ್ಸ್ ಐಆರ್ಜಿ ಸಿಂಗ್ ಒಮಾನ್ ಕಂಡುಗ ಹಿಂಗೆ ಖಾಸ್ ಆಪರೇಷನ್ಗ ಓಷನ್ ಕೋಯಿ ನಮಕಕ್ಕೆ ತೆಯೋ ಟೇಂಕರೆಂಗ್ ಹಿಫಾಟ್ ಫವಾಕಮ ಎಕೋಮ್ಗೆ ದೌಲತ್ಗೆ ಮೀಡಿಯಾ ಎಂಗ್ ಹಾಮ ಕೊಫಿ ಐಆರ್ಜಿ ಸಿಯಾ ಹವಾಲಾದಿ ಖಬರ್ ಫತ್ರ ವಸೀಲತಕ್ಕೂ ರಿಪೋರ್ಟ್ ಕೊಫಾವಾ ಗೊತ್ತುಗ ಮಿಳಂದಕ್ಕಿ ಇರಾನ್ಗೆ ತೆಯೋ ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ ಶಾ ಎಕೋಮ್ಗೆ ಮಸ್ಲಹತ್ತಕ ಹುರ ಸೆಳ್ಮ ಮಸಿಕೆ ಕುರುಮುದಿಯ ಉಳಂದೆ ಫ್ರಾನ್ಸ್ ನ್ಯೂಸ್ ಏಜೆನ್ಸಿ ಯುಲಾನ್ ಕುರಿ ಬಯಾನಿಗ ಇರಾನ್ಗ ಅಸ್ಕರಿ ತರ್ಜಮಾನಕ್ಕೆ ವಿದಾಳ್ವಿ ಇರಾನ್ ನೇವಿಗೆ ರೇಂಜರ್ನ ಮೆರಿನ್ ಗುಳಿಗೆಂಗ್ ಕವಾದ ಖಿಲಾಫಿ ಎ ಟೇಂಕರ್ ಎ ಗೌಮ್ಗೆ ದೇಕುಣು ಅಸೇರಿ ಫಶ್ಗೆ ಬಂದರಕ ಗೆಂಗೊಸ್ ವಾಕಮ ಮ್ಯಾಯ ಸಾಬುನ್ ದಣ್ಣವ ಮುಂಗ ಹೆಂದುಣ್ಣುವೆಗೆ ಖಬರ್ ದಣ್ವಾಣಿ ಮುನಿ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ
1: ದಿವಹಿಂಗೆ ಅಮಿಲ್ಲವಂತಕಂ ಕುರಿಯರುವಾದೆ
2: ದಿವಹಿಂಗೆ ಉಫೆದ್ದುನ್ ತೆರಿಕಂ ತಕ್ಕುವಾದೆ
1: ದಿವಹಿಂಗೆ ಮಾಜಿಗೆ ಮಂಜರ್ತ ಸಿಫಕೊದ್ದೆ
2: ದಿವಹಿಂಗೆ ಅಡು
1: ದಿವಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
2: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
1: ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: ఇస్లామీ తారిఖ్ తెరకొరవే దతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగ ముహిమ్ము దౌరేంగ దా కుఫావా సమాంవి తంతనుగె వాహకత
2: ఏకమం బల్కిస్ కే అస్తు రస్కం ఉతి కొం సర్హద్ కేతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బుడు సమాకం
0: రత్త బినా కురిగత ఇల్మం హివర్ది పింతౌక ఇల్మం హిత్త ఫ్రాదిగ
1: kuri poshi
3: kome homa do hekke hendulo aggadi tiriyo
1: repeat angar do gewenduru ekechar adi buda do gire aggadi tiriyo enga satrsteka 40 nuit kilohertz medium wave adi 98 megahertz fm band
3: intizar korbo
4: pal saakal paavit kuri kihinatta ದೆಂತಿ ತನುಂ ಎಹೆನ್ ಸಾಕಲೆ ನೆರೇನು ಗೊತ್ತೆ ಬುಣ ಬಲಾಳ
5: ಕೊಮ್ಮೆ ಮೀಗ ವಿಸ್ ಪಾಕ್ ಕೊಲ್ಲವಿನಿ ಕೊ ನಿಮುನಿ ಕಾರ್ ಪಾಕು ರಾಜೋನುಗ ಸ್ಯಾಕಲ್ ಸ್ಯಾಕಲ್ ಪಾಕು ರಾಜೋನುಗ ಕಾರು ದೆರದು
4: ಕಿಹಾ ದೆರ ಕಮ್ ಎದಿಯೇನು ಹಮ ದೊರಮತಿ ಪಾಕು ಮೀಳ ಪಾಕಿನ್ ಜೋನೆ ವಿಸ್ ನೋನೆ
5: ಪಾಕಿನ್ ಜೋನೆ ಅತಿ ಮಾ ದುರಕುನು ಎತಾ ಪಾಕು ಕೊಡ ತಂಕುಳಕ ಹಿಂಗಾದಿ ಸಮರಂಗಳುವಾನೆ
2: ಪಾಕು ಕುರವ್ವ ಎಹನಸ್ ಗವಾದ ಎಗ್ಗು ತಪ್ಪಾಕು ಕುರವ್ವ ಅದಿ ಎಹೆಂ ಮಿಹುನ ಉಂದಗು ನುವಾಗು ತಪ್ಪಾಕು ಕುರವ್ವ
6: ದುನಿಯೆಗೆ ಹತರು ಬಿತು
7: ರಾಜೇಗೆ ಉತುರ ದೇಖುನು
6: ಖಬರ ಮೌಲೂಮಾತು
7: ಒಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ವೀಸ್ ಗಡೀರು
6: ದಿವಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
7: ಎಂಗಾ 47.40 kHz ಮೀಡಿಯಂ ವೇವ್ 98 MHz ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: అని సిఫాంగే అదే మినిస్టర్ వతని అది గౌమి ఖిద్మత్కే దిఫాయి వజీర్ దిఫాయి అది వతని ఖిద్మత్ అబే వజీర్ హసన్ రషీద్ అది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ మేజర్ జనరల్ ఇబ్రాహిం హిల్మి అదిగో మేకస్ ఎమనిక్ ఫాన్ రియా సిక్కురునిస్ ఎరోమ్ గవగుత్ రైసు జమ్హూరియా అది సిఫాంగే మేమ తీవరియా ఇది కమలం వడాగ్ ఇవే ఫుల్న వడాన్ వికంగ్ ఎవరు అనుకురో మా కీగ హురియా బేఫుల్ మితిబ్బెవి ఎమనిక్ ఫాన్ రియా సిక్కురునిస్ ఎరవేతి కొళ్ళ తెద్ వడాగ్ హురియా బేఫుల్ మితిబ్బెవి అది అల్గుమెంట్ బేఫున మే గెనస్ మొమిదని సిఫాంగే దుహుగే హరి జల్సా అది వడాన్ తిబ్బె బేఫున రైసు జమ్హూరియా సదాం కురమఫ సిఫాంగి మహమ్మద్ తేవరియా డాక్టర్ మహమ్మద్ మొయిజాద్ మణి ఫాన్ గమి కమలన్ సాజిదా మహమ్మద్ గాడు ఫోన్ తెరే హింగో ఆఫ్ మడాగండు అహ్మద్ జేఫ్ వాణి అదే మణి ఫాన్ అదే రైసు జమ్హూరియా డాక్టర్ మహమ్మద్ మొయిజ్ అది మణి ఫాన్ గంబి కమలం వాటి గాడు ఫోన్ బేఫుల్ షరఫ్ తిరువడానికి బేబేఫుల్ మీద ఇద్దులాగా హింగు ఆఫ్ కొరియా మీ వడాగన్నవని
1: కోస్ట్ గార్డ్ మెరిన్కో ఎయాకో ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సర్వీస్ కో అడ్జుటెంట్ జనరల్స్ కో అది మెడికల్ కో గెదిద
0: అదే మిహార్ దిద వేరింగ్ నర్సింగ్ ముఖ దిద హిఫాగ మేదాన అన్నని దిద మేదాన గెనవే ముందారుగా మిలిటరీ బ్యాండ్గే మ్యూజిక్ కీగ ఎమ కురిగా ద్విరాజ్యగే అద్దిద ద్విరాజ్యగే ఎజిట్రేస్ జమ్హూరియా దిద అది సిఫాంగ్ ఏకేకి గిమతు తక్కువ సిఫాంగ్ ఏకేకి హిద్మిత్ తక్కువ బెహె దిదత మీ దిద వేరింగ్ గెన్నవ మీద నిమగుతు రైస్ జమ్హూరియా దిద మేని కొడుకు తిరుకొల్లాఫ్ మేమని అదే మనకి వాళ్ళ కురునీస్ అదా కురం ఇదని అదే మేదాన దిద గెన్నెముగ గిన్నె దిద తగ్గు తెరేగా హాసగొత్తే గమెరిన్కో అది ఏకోగ దిదయా ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్కి దిదయా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కి దిదయా సర్వీస్ కోగ దిద అది అటెండెంట్ జనరల్ కోగ దిద అది మెడికల్ కోగ దిద హిమనే దిదవరి మేదాన యాస్ రెసిజమూరియా అది సిఫాంగ్ ఎమ మతి వెరియా కుర్ఫుల్ మతీగా ఒట్టి హుర రైస్ జమ్హూరియా అది సిఫాంగ్ ఎమ మతి వెరియాగా అరిహా ఇహతిరామ దాకురంగతుం అమి దిద ఇది మేల్గొ మన ఫెనిగి మీదే తిరుకోలుతాం మిహార్ హమల్లా సింగ్ ముగ దిద హిఫాగ్ దిద వెరి దిద మేదాన మేదాన మి ఐ దిద హిఫాగ్ అది హమ్మ దిద హర్పుర వకిత్తనే కండేళి ఫమి వని వకి ఖాస్ దిద మౌంట్ పురమ హిసాబ అది మాకు దిద బెహెట్టి మిహార్ రైసు జమ్హూరియా మొన్న స్టేజ్ మతీగ్ అమని ఫాన్గే హారియుగ డిఫెన్స్ మినిస్టర్ అది మేజర్ జనరల్ డిఫెన్స్ ఫోర్స్ ఇబ్రాహిం హిల్మి మీ మడుకుర వేగ మీ తిప్పేవి ఉదయం ఉన్నాని గౌమీ సదాంకురు అది హింగ మీదని సిఫాంగి దోగి సత్యక తిరిగి సత్తరువన సిఫాంగి దోగి రశ్మి జాల్స కళతు కళ ఖుషీగా వికమ్గా మేదాన్ వాళ్ళు మెంతి వేపున్నా గణస్ అది దిద వేరే మీ హరిద మౌంట్ కుర్మఫో అని అవసింగముగా కొరియా మీదని మీ ఫుల్గే ఎవే ఫుల్ కండెళ్ళఫో మగాముగా ఎవే ఫుల్ మడు కుర్మఫో గౌమీ సదాంకి అని అది మేము రైసు జమ్హూరియా మడుకూర భాగం ఉన్నవి స్టేజ్ మా తీగ ఊరియా బెఫ్రెండ్స్ మీ తిబ్బే మేము కొళ్ళ తెద్దవడా

0: గడిం ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీది విరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగు హిదాయతు